0: రూపాయమే. ఏ కేవలం 8 సంవత్సరాలకు అండర్ 8.23 కరోడ్ లోగు సబ్స్క్రైబర్ నయ సబ్స్క్రైబర్ ఈపీఎఫ్ మే బడా నయ సబ్స్క్రైబర్ పిచ్చే సాల్ లాస్ట్ ఇయర్ మే ఓ నంబర్ తా 1.69 లైక్ ఇత్నా బడా రేట్ మే హమారా ఎంప్లాయ్మెంట్ బడ్ రహీ హై. ఇస్కే కారణ హై అలగ్ అలగ్ సర్ హమే ఎంఎస్ఎంఈ కో మదద్ దే రహే అభి ఎంఎస్ఎంఈ మే ఉద్యమ్ పోర్టల్ ఖోలా హమ్ 9 కరోడ్ ఉద్యమ్ పోర్టల్ మే ఎంటర్ప్రైజ్ జుడే హై వో లోగ్ బతాయే హమ్ 39 కరోడ్ లోగోం కే లియే కామ్ దియా హై ఎంప్లాయ్మెంట్ దియా హై. ఇసీ మే 40% మహిళా హై సర్ హమ్కో బోల్నే కే లియే ఖుషి హోతా హై 40% ఇసీ మే మహిళా హై. అది ఎంటర్ప్రినర్స్ జ్యాదా హో రహే మహిళా కే జ్యాదా హో రహే ఐసే హి స్టార్టప్స్ కేవల హమ్ గింతీ కర్తే థే హాత్ మే మగర్ అభి ప్రధానమంత్రి జీ నరేంద్ర మోదీ జీ కా నేతృత్వ మే 2 లాఖ్ స్టార్టప్ కే లియే భారత సర్కార్ మదద్ దియా. ఇసే కారణ నయే బచ్చే నయే నవజవాన్ యువతి ఏ స్టార్టప్ ఖోల్నే కే లియే కర్ రహే సర్ ముద్రా మే హమ్ ప్రధానమంత్రి జీ ఏక యోజన శురు కియా ప్రధానమంత్రి జీ ముద్రా యోజన ఇసీ మే 3.8 కరోడ్ లోగోం కో హమ్ జాబ్ దియా హై అండ్ ఎంటర్ప్రినర్స్ ఎంటర్ప్రినర్స్ బనాయే హై. పిఎంఈజీపీ మే సర్ 97 లాఖ్ లోగోం కో పిఎంఈజీపీ మే హమ్ ఎంప్లాయ్మెంట్ దియా హై సర్. ఇతా బడా నంబర్ మే భారత సర్కార్ ఎంప్లాయ్మెంట్ బడానే కే లియే అభి అభి ఏక యోజన శురు కియా అభి లాస్ట్ మహీనే మే ప్రధానమంత్రి జీ పహలే క్రంచ్ కా పైసా లోగ ఎంటర్ప్రినర్స్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్ కో దియా ఓ యోజన హై ప్రధానమంత్రి జీ వికాసిత భారత్ రోజ్గార్ యోజన ఇసీ మే హమ్ 1 లాఖ్ కరోడ్ లగా రహే అండ్ కిస్ కే లియే ఎంప్లాయర్స్ కో భీ మదద్ దేనా అండ్ నయా ఎంప్లాయీ జుడా తో ఉస్కో భీ మదద్ దేనే కే లియే ఇసీలియే మేనే బతానా చాహతీ హూ పూరా దేశ్ మే మహిళా కో ఎంటర్ప్రినర్స్ బనానే కే లియే జాబ్ దిలానే కే లియే అండ్ సర్కార్ మే జాబ్ దిలానే కే లియే 19 क्रेंचर्स सरकार का जॉब दिलाने का रोजगार मेला हम बनाए. इसमें 11 लाख लोगों को सरकारी नौकरी भारत सरकार ने दिया है.
1: सेकेंड सप्लीमेंट्री श्रीमती सीमा द्विवेदी जी.
2: माननीय सभापति महोदय, सामाजिक सुरक्षा संहिता 2020 अधिनियमित किया गया है जो 21 नवंबर 2025 से प्रवृत्त हुई है. महोदय, मैं आपके माध्यम से माननीय मंत्री जी से जानना चाहती हूँ कि जो इस अधिनियम में इसको प्रवृत्त किया गया है इसमें महिलाओं को क्या क्या सुविधा दी जा रही है इसके बारे में माननीय मंत्री जानना चाहती हूँ.
0: माननीय चेयरमैन सर, मैं अभी बताई 29 कानूनों को हम निकाल के और ब्रिटिशर्स का समय का कानून था, हमारा देश वाले नहीं बनाए थे वो कानून, हम ऐसे रखे थे उसको हम पूरे निकाल के अभी 4 कोड में लाया है. इसी में बहुत बड़ा एंड अच्छा कोड है सोशल सिक्योरिटी कोड. सोशल सिक्योरिटी कोड में महिलाओं के लिए हम पहले क्वेश्चन का आंसर में भी बताया सर, वो जेंडर डिस्क्रिमिनेशन हम नहीं कर सकते नया कोड में. एंड एक काम के लिए इक्वल वर्क फॉर इक्वल वेजेस एंड इक्वल वेजेस से ना इक्वल वर्क के लिए ऐसा हम किया है सर. ऐसे कोई भी बोर्ड हो, सरकार कुछ भी बोर्ड गठित करे और यानी इंडस्ट्री कुछ भी बोर्ड गठित करे, इसी में 1/3 उसी में बोर्ड में मेंबर्स महिला होना चाहिए. महिला का समस्या महिला ही जानती है, इसलिए महिला होना चाहिए ऐसे ही प्रोविजन इसी में रखा है सर. मैटरनिटी लीव 26 वीक का काम बढ़ा है सर. वर्क फ्रॉम होम का प्रोविजन हम रखे हैं सर. ऐसे ही महिला को कहीं इंडस्ट्री में काम करने के लिए प्रोविजन नहीं था. पहली बार महिला किसी भी इंडस्ट्री में काम कर सकती है, नई ड्यूटी भी कर सकती है, मगर उसका सुरक्षित का कायम रखना एंड उसका सुरक्षित के लिए ध्यान रखना ऐसा भी प्रोविजन हम रखे हैं सर. मेडिकल बोनस हम 3500 दे रहे हैं, नर्सिंग ब्रेक्स हम दे रहे हैं. ऐसे महिला का बच्चे के लिए क्रेश फैसिलिटी भी इंडस्ट्री का तहत और वर्किंग प्लेस में हम दे रही है. ऐसे ही सर हम ये स्टैंडिंग ऑर्डर्स ऑफ होम अरेंजमेंट्स फॉर फ्लेक्सिबिलिटी ऑफ वुमेन वर्कर्स सेक्टर में स्टैंडिंग कमिटी बनाने के लिए हम इसी में रखा है सर. एंड ग्रीवेंस रिड्रेसल सेल, महिला के लिए अलग से ग्रीवेंस रिड्रेसल सेल रखना चाहिए. ऐसे हम नया कोड में सोशल सिक्योरिटी कोड में महिला के लिए हम लाए हैं.